0: 3ZZZ 92.3 FM.
1: 92.3 FM 3ZZZ భారత్ గ్రూప్ తరపున శ్రోతలందరికీ నళిని ఆకుల నమస్కారం.

మధుపాత్ర కెదలు ఇంకా ఏమాత్రం చోటు లేదని మధుపాత్ర కెదలు ఇంకా